0: అమ్మా
1: ఎంక తరబెచ్చి అవత్తి ఆరు ఆరు తిక్కోడి తండ్రి ఎంక ఇట్లా కల్ప ఆయన దూరు దాయకం తిత్తే పండుపతి ఏంటి పురాణ కథ మాత్రం దాయకం ఇట్లా పండుకపోరు
0: అమ్మా ఆరు మరైనా నంచనే బరే
2: పుణ్య ప్రభావని ఆరు కూడా బరప్పుల కాతుంది
1: అవత్తే ఎంచిన లావడ అభిప్రాయ వ్యత్యాస పండుకున్నావు అపరాధ అందా పూజి అత్త అంచాదిపోనే
0: ఎన్న జీవనకు సర్వత్వ ఎన్న జీవన భాగ్యలక్ష్మి ఎన్న బుడేది ఆలేరు దాత్రయ్య ఎడ్డాయర్లేవు హాడాయర్లేవు ఎన్న బతుకద సౌభాగ్య లక్ష్మి ఎన్న కై పత్తిన బుడేది ఎత్తంది పేతే ఎర్లచ్చి బుడేదికి కోరుకున్న జాగ బేతే అప్పకి కోరుకున్న స్థాన బేతే అవి ఎంచినది ఎన్న ఉడాడు
2: యాను తెరిది అని చెప్తి అప్పే మధ్య సంపాదన మలిపరి ఫిదైపోదు పండగా అప్పె తూపున మగన బంజీకి బుడతి తూపున కిషక్కి ఏత కొనక్తే నేను అంటే ఎంక బుడతి ఎంక
1: ఇప్పటిమగా ముండడు దేవేరు ఎంచబడతారా వెళ్ళి సాధించి అంటా ఉంది నీకులే ప్రాయం అయితే ఆ విషయం ఉంటే అని ఆలోచన మలపరి ఉండు ఉందా
2: దాయి కలిపినా మరి
1: కొంచెం పాత్ర ఉంది ఓది ఓది మరొడాద కూర్చోబట్టాను అంత
2: అంచు
1: అదే అకే తుమ్ముండవు అపగండ ఈ ఇత్తుండవు అవి అత్తు విషయ మధ్య నీకు ఉంది ఆమె కొండను చూద్దు నిఘంట మలుతుంది దినాన్ని మాత నిశ్చయం అవుతుంది అతను
2: ఎంకరతో మాయ పండుగకి బుడితే పురిచాను
1: అందయ్య ఒక ఆతుర సన్యాస అందు అని చెప్పిన అమ్మ మద్మేపునడు దుంబే సన్యాస స్వీకారం
2: అనుకున్నాడు ఆయన బుడిద్దులకై తలుద్దు లక్కుండే
1: అంచండ పండుకున్న పాత్రకే నిక్కి నిశ్చయాతుంది మత్మే అవులా నీకంటే అతండి అండ అవే ముహూర్తుడు నిన్న మెగ్గకు లావంది
2: మద్మేవుడు
1: ఆయకి పండుని ఈనాడు కొన్నాడు నిక్కు పండుని యాన్ తోతే
2: అరసు మగలకి అరసు మగలి
1: ఏరి అవి ఏరంది యాన్ పండితే అంచెత్తిన పండు నేను ఆడొంది బతుకు ఈ ఆ సమయం వదగావు
2: ఉందండి
1: పరీక్షారంగా
2: ఖండిత
1: తీర్మాన అకేరికి తెరి ఉండు
2: సై
1: అవా

0: సుల్లాపడు వచ్చి తింటాడు.
1: సుల్లాపడు అతనే కష్టపడి
0: సన్ని మీద నిన్న పోలే పోలే కండదవరికి పోలే కొంత బరిగాడి పరికి చేరలే ఇక్కడ సన్ని మీద
1: అంటే కూడా అంచనే పుట్టారు కదా.
0: నట్టలు సులాపడు కోరుకోరత కెలవు అవ్యర్యా
1: మగలు
0: నిన్న దుర్బుద్ధి పోయినా ఎన్ని
1: పదాలు
0: అలాగే జవాబారి అలాగని ఇల్లు అలాగని బాల వ్యవస్థ ఎన్న ఊరు నట్టులకి ఇప్పారు
1: ఇవ్వండి
0: ఇద్దరు వ్యవస్థ పంపడా పండుగ పూర ఆయన ఎత్తుకోవడం ఒప్పియడం ఒప్పియడం
1: ఒప్పి నేను జీవనడు ఆలయం మదివి మార్చుకోండి ఒక మసానా సేరుందా యావ్
0: ఏరే కత్తి యానగొంజి అరసు మగి ఎన్న మెగ్గి యువరాజే బారి బారి ఆని ఆని ఎత్తు పొన్నులు తూతేరి ఎత్తు లెక్కాచార పాడు లేదు పనే సాధ్యజ్ ఇలా అదృష్టం బలకి
1: ఈయన మెక్కి అని వండారు నట్టున మగలెందు మండ వస్తూ నువ్వేరా
0: షే అవు నిక్కిదేగ్య మండ వెచ్చా నట్టు నెల పొరలతో కుంటూ చుట్టన్న పొరలతో చూడు పొరలు మీ పోవడం అక్కడ నడిచిన మీ పోవడం
2: వ్యవస్థాపకి
0: బరబరా.

చెప్తాను ఆ జోకులు. 20 రేగల మధ్యమే మళ్ళీ పాదాన్ని ననదుంబించిన యాని ఎన్ని లెక్క ఇదే ముట్టం నడుపుతుంది. ననదుంబ ఇంత అప్పుడు గుర్తించి పొలం జోకులు

0: ధర్మచత్ర అరమని నిఖిల లెక్క ఇచ్చినట్లు మూలిపోనట్టు
1: నిఖిల లెక్క నగలు బండ
0: అన్నట్టున్నట్లు
1: ఏండవ
0: తప్పు చేయనికి అంటే అది ఓ పరమా
2: నిన్న వేళ అండి ఈతకే ఇవ్వడైన నిక్కు దుమ్ముద వేలనే అంటే నన్న ఒరిన దినకు
0: అంతే వేసే వేలే వాళ్ళు తీరుజ్జి మగ
3: మనసుడు భారీ ఆసక్తి మగ ఎట్టి ఇల్ల తేరి ఆపనుకున్న ఆసక్తి నేను దాదా అనుకున్న పని అంటే అమ్మ పని స్థితి తునగా ఇంటి జాగిద్ది అంత పండు ఆడు ఎన్న కథెప్పుడు అండా
4: సరే ఎంక పూడదు మన్నే అయిన నమ్మనట్టున ఈ స్థితి ముఖ్యుడు ఎన్న ఒట్టికి ఈరు పూర్లుడు పరుదు మంటది అని వస్తుండే
3: ఇది మగ
1: మా బన్న ఈరు మధుమ మత్తుకొని రాజకుమార బంగారు లెక్క ఎనాలేని తూపే వాళ్ళ మనసుకి ఎడిమిదాతి బేనే ఉంది లెక్క రాజకుమారి వాళ్ళన ములుపుదమా రాజకుమారి యువరాజన గుడిది
3: అన్ని లేప ఎన్న జీవ సార్థక నన్ను ఇంక సావు బతుండలేని ఎత్తే మలుపుది ముత్తుద లెక్కన్న పాత్ర కొనది నేను నన్ను పురుడు తూపే తూపే అనుకోండి విశ్వాసం ఇంకుంటు కండ నేనే దేవేరు అంచదు అయితే ఇన్నొచ్చి నిన్నక్కలే ఎడ్డెడు ఇట్ల సేవ మలుతుంది ఇప్పులా
1: వామన్న ఉడలు దిని నుండి ఆశీర్వాదం కొరలే ఈ ఆశీర్వాదం డాక్టర్ ఇట్ల జీవన బంగారాపులు
3: ఇకముట్ట సాంఖ్యే మళ్ళీ మలితే ఇని నీ కయ్యేరు గొప్ప మగలైన కొరుపును పండించిన కళ్ళు దగ్గర కొరు లెక్క ఎట్టిన తూ పోరాడు నిన్న కయ్య ఎంత
1: పొరులు తూపే వాళ్ళ మనసుకు దేని ఏమంది లేక పొరులు తూపే
3: నన్ను తూపే
1: సమాధానం
2: వస్తుంది
0: ఇంకా ఆ పర్వతానికి పేరే భూపాలు తిన్నా అండక నిన్న భాగ్యలక్ష్మి నీకు ఉదగాది కొడతాను నన్న పిదాడు నడపోమ్మా ఒక
1: అది
0: ఓరండి
1: ఊరికి
0: భాగ్యలక్ష్మి నడుపు
1: ఓడి ఓడి అని
0: నిన్న ఇష్టపడి తినడే
1: అమ్మా.

0: ఆయన భాగ్యరమ్మ. తెంచిన మనసుని కళ్ళు మెల్తుండరే అనమనటి అనుకోడే పుల్లెకాండ లెక్కడనండి నా శ్రీపతిని మౌనే దిక్కుబోడు అటు పారిపోతుంది దిక్కువించిన ఈయన మనసు నాయమ్మ కట్టినండి గురుమట్టు ఈయన ఈయన తువండి నా మనసుకి ఏనందించండి అమ్మా ఈయన కైతలు బోడు పడినాక మాలే గురుమట్టు కుంతి రాబుచిపోక నా ఏ భావచిత్రం తూదు లెక్కలా భావచిత్రం తొందరపోయా
1: జమా ఖర్చు ఇచ్చింది నా జన ఎన్నట్లేదు
0: ఇప్పుడు

ఎక్కడైనా పండి లేకని ప్రకృతి విడిదించిన మృగపక్షుల మిత్తుల అక్కడ పార్థన కట్టుదేరింది నానా రామాయణ కథ ఎత్తున్నాండ ఐట్ కుండొచ్చేందు పనిపిన చిన్న చలిలు అవు భార్య మళ్ళీ కలిసి మలుతుంది నీకే సేతువ కట్టిరా అయితే మిత్తుల ఎంకుల హిరియాకులు పార్థన కట్టుదారు చండీలన్న మిత్ అంచ ఆ చండీలన్న పార్థన పన్నెరు పడాదు ఎంకుల తండద పెరమద గాయకే అశోక్ ఎం అరియపాడి మేరేను ప్రీతిపూర్వకవాదు ఎదుకొందులే లే.

0: సల్వే.
1: ప్రీతిత బంధువులే, నన్నైతే యా నుంచి ప్రార్థన పండించిందండి అవు సరియా పూజ. అయితే హత్ర దుమ్ముద కండు నమ్మ మాత బిన్నివి ఇంత బేసాయ మలతొంది ఇత్తినక్కులు మాతేర్ల ఇరియాకులు అవి లెక్క నిక్కులు మాత వెన్ని బేసాయ మలిపినక్కులు కండు పనొంది ఇత్తినంచిన ఉంజి పార్థన అను నిక్కుల దుమ్ముగైన పనొందులే గిరిజమగలు గిరియంతాలు.

పంపిక అత్పుర్తానగా ద్రోణే అశ్వత్థామిన మాతలు బర్పెరు. హే కర్ణ నిక్కుదాద గుత్తు భీష్మర సామర్థ్య భీష్మేర్న పరబె పండున్నాడల ఔ సింహ పరబాయిలక్కని అత్యంత పరాక్రమి భీష్మయారు. అపగా భీష్మేరు పంపెరే బీళ హైవేని.

ఏపా ఆ భీష్మని ఎదురుగు శంఖచక్ర గదాదార్యాద్ ఆ కృష్ణ ఎదురు భక్తిన ప్రపంచలోక సంహారముల ప్రగుస్కురవాదు ప్రళయ రుద్రాద్ భక్తినో పండ్లెక్కనే దుమ్ముగే ఇత్తె భీష్మరు ఆ శంఖచక్ర గదాపద్మధారి ఆయన కృష్ణ పరమాత్మను తోదు తన ధనస్సును కళకు తృప్తి దీపేరు పంపెరి పరమాత్మ ఈ భక్త బంధు ఆ దుర్యోధను కొర్తున్న పాత్ర సుళ్ళాండుల తొందరెజ్జి భక్తకు కొరనే పాత్ర నేను ఉర్పే పమ్మ దృష్టిడు ఎన్న బాణద ఆ పెట్టి ఇతనున్నాడలా శంఖచక్ర గదా పద్మధారి ఆది బతుదు ఇంక దర్శన కొరందుల్లతా పండగా ఎన్న క్షమిపులా మన్నిపులా అని పండదు

ధర్మరాయే భీష్మన కార్త అడ్డబూర్దు పంపి పితామహ కొంజి పాతర పండ్య ధర్మరాయానికి హస్తినావజ రాజ్యుడు దాదలా నీకు బాగా ఇచ్చి నీకు పాలిచ్చింది ఒంజి పాత్ర పండ్లే, నీకు అధికార ఇచ్చింది పండ్లే, ఎంకులకు వనవాస పొసత్త నిక్కులనా ఈ రాజ్యుడు ఎంకులకు ఆశ ఇచ్చి ఎంకులు వనవాసకే పోప్ప ఆండా పాడుదన చిత్తిన బీజను భూమియే నింగిండా ఆండ అప్పెనే బాలకు విషక్కొరునుందాండ కత్తలనే కరడియాద్ బతుదు అగ్గినుందాండ దాద కులుదన మణే అవే బతుదు ఎంకల హణేక హాకుండ కలత్తన బజిలను ఆ కలపరటియే తిన్నునుందాండ ఎంకలను సాకదు సలహదన ఈరే ఎంకలను కొల జీవదెప్పరు దుమ్మానుందాండ ఎంకల రక్షణ మల్పు నాకులు ఏరు తూల హే భీష్మ ఎంకులు ఇంచుపురా ఒందుల్ల ఇరున కారద తుడెట్ నల్తదు ఈరు కొరిన పేరును పర్దు ఎంకులు నల్తదు బులెదనాకులు ఎంకులనే కేరు దుంబాయరా కృష్ణ భీష్మా

వనవాసకు ఇంకేన కడబుట్లా పండుదు. భీష్మన కారు పత్తునగా భీష్మ పంపి ఎన్న దారుణ కథేని కేళ్ళ. కురువంశడే జోకులు ఇచ్చిందానగా అప్పే సత్యవతి పంతుల పాత్రకొస్కురవాదు. వ్యాసరణ ప్రార్థన మల్తదు పంచపాండవిరైన జన అంచనే నిన్న అమ్మాయిన పాండు చక్రవర్తి అంచనే ధృతరాష్ట్రే అంచనది విధూరే ఆకులు పుట్టేరు. ధృతరాష్ట్రకు నూత జోకులు, పాండు నిక్లేక అయిన జోకులు. జోకులే దాంతో రాజ్యుడు నూత్తాచి జోకులు పండి ఆయన కుసిటిత్తి అండా ఈ జోకులు నా కాళకూట విషాగ్నియే ఎంకిత పొత్త వందుండెలను. ఆనడు దావరగు ధర్మరాయ ఎల్లెనే ఎన్న జీవమానద కడేత దిన యాను ఏరెన్ నంబుదిన ఆకులడు దావర ఇంక దాల తిక్కుతుచి దుఃఖనే తిక్కింది. ఆనడు దావరగు ఎల్లే నీకు ఎన్నను కాపుడు పంపరతా అంచండి ఎన్న కాయనేగి తోన్లే ఎల్లెనే ఎన్న యుద్ధ కడేత దిన అని పండుదు. ఇందిన ఉదయదలి కృష్ణుడ పంపే

ఎల్ల యుద్ధుడు ఆ కృష్ణుని రథటు అర్జునుల ఒట్టుగు శిఖండిని రథ ఎదురు ఉంటాల ఎన్న జీవను నిక్లిగే కొరదు ఇడీ ధర్మస్థాపన మల్పుకోస్కరవాది ఆన ఎన్న ప్రాణత్యాగ మల్పు అని పండదు భీష్మరు పంపరే మా తెర్ల ఆ భీష్మరుకు నమస్కారం అవుతుంది యుద్ధ శిబిరుకు పోపెరు కృష్ణ తూపే భీష్మరను భీష్మ పంపరే ఓహో కృష్ణ దాదన ఉపాయం అల్తొందు బత్తా ఎన్న నిన్న సంచు హొంచు హాకదు పోయేతా ఎల్లెనే ఎన్న కడెత దినాన్ని పంటే ఆ శిఖండిని ఎదురు తీదు యుద్ధం అల్పలా కాండెలక్కిన భీష్మరు ఎన్న అని పంపిత సువస్తునని పూర దానం అల్తదేరు ప్రాత కర్మలను పూర పూరై సాధు ప్రతిజ్ఞ మంత్రులక్కనే 10,000 యోధులను కెర్దు సారథిడ పంపేరు సారథి ఎన్న రథను ఆ నరనారాయణ ఇతనడిగలతో పుతం పోలా పండగనే

యుద్ధమల్తుంది లక్కనే ఆ భీష్మ పండి లక్కనే అర్జునన ఎదురుడు శ్రీఖండిని బతదు ఎదురు ఉంటుందో. ఆ శ్రీఖండిని గవర్ని ప్రతిజ్ఞ పండు భీష్మనే ఆను కెర్పాంది. భీష్మ ఇచ్చామరణి ఆండల కృష్ణ పంపే యాని ఇచ్చామరణి అందు ఆండ ఎంకిత్తే మననిసిన ఇచ్చలేంక బరుందుండు కృష్ణ. పండగనే ఆమె ఎదురు ఉత్లక్కనే పిరావుడు అర్జునే వంజంజే బాణను పుడొందుల్లే ఆ పగరిని పతున్నగ వంజి దీనగ బత్తు పోనగ నూదు తాగనగ సావిర సావిర సంఖ్యడు బతుదు ఆ భీష్మన దేహను ఆ పగరి పొగ్గొందుల్లా. ఆ వంజంజి పగరి ఒలేపో

నమస్కారములు తొందుల్లే, ఇంక జన్మనే పుడ్చి ఆండల ఉత్తమలోకుడు జన్మ జన్మాంతరుడు నిన్న సేవ ముల్పిన భాగ్యను కొర్లా అనుపండదు పరమాత్ముడు అనుజ్ఞ.

0: ఆ భీష్మ చరిత్రే. కురుక్షేత్ర రణంగుడు విష్ణు సహస్రనామ పండుడు ఆ పరమాత్మన సాయుధ్యను సీర్దిరి పంపిన దృష్టిడు భీష్మ కథను యథామతి యథాసాధ్యవాద్ నిరూపణమల్దే అవకాశమల్తను కూర్చుంతిన తొడు సాహిత్య అకాడమీగ్ల హరికథా పరిషత్గ్ల అంచిన సీర్దిన మాత జనక్లెగ్ల ఐట్లా విశేషవాద్ కర్తల్ సార్ మేరేగ్ల నమస్కార సొల్మెన సల్వ సందాద్ ఉత్తమ ధ్వనివర్ధక అంచనే మాధ్యమద మిత్ర నాకలగల నమస్కార పండుద్ కథక్ మంగళమల్తుపే నమస్కార.
1: ಇದುವರೆಗೆ ಮಂಗಳೂರಿನ ತುಳುಭವನದ ಸಿರಿಚಾವಡಿಯಲ್ಲಿ ನಡೆದ ಕರ್ನಾಟಕ ತುಳು ಸಾಹಿತ್ಯ ಅಕಾಡೆಮಿ ಮತ್ತು ಹರಿಕಥಾ ಪರಿಷತ್ ರಿಜಿಸ್ಟರ್ ಮಂಗಳೂರು ಇದರ ಒಟ್ಟು ಆಶ್ರಯದಲ್ಲಿ ಹರಿಕಥಾ ಪರಿಷತ್ ರಿಜಿಸ್ಟರ್ 10ನೇ ವರ್ಷದ ಸಲುವಾಗಿ ಹರಿಕಥೆ ಪರ್ಪ ಈ ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ನಡೆದ ಹರಿಕಥೆ ಭಕ್ತಿ ಭೀಷ್ಮೆ ಈ ಹರಿಕಥೆಯ ಕೊನೆಯ ಕಂತು ಕೇಳಿದಿರಿ. ನಡೆಸಿಕೊಟ್ಟವರು ಪುರಂದರಾನುಗ್ರಹ ಮಾನಾದಿಕೆ ಪಡೆದ ಶ್ರೀ ವೈ ಅನಂತ ಪದ್ಮನಾಭ ಭಟ್ ಕಾರ್ಕಳ, ಹಾರ್ಮೋನಿಯಂ ಅಲ್ಲಿ ಸಹಕಾರ ನೀಡಿದವರು ಶ್ರೀ ಎಂ ರಮೇಶ್ ಹೆಬ್ಬಾರ್, ತಬಲಾ ಸಹಕಾರ ಶ್ರೀ ಪ್ರದೀಪ್ ಉಪಾಧ್ಯಾಯ. ಕೇಳ್ತಾನೇರಿ ರೇಡಿಯೋ ಸಾರಂಗ್ 107.8 FM. ಇದು ಬಣ್ಣ ಬಣ್ಣದ ಬದುಕು.

0: అమ్మా
1: ఎంక తరబెచ్చి అవత్తి ఆరువార తిక్కోడి తండ్రి ఎంక ఇట్లా కల్పాయన గురు దాయకం తిత్తే పండుగ చేయాలి ఈ పురాణ కథే మాత దాయకం ఇట్లా పండుగ పోరు
0: అమ్మా ఇంత ఆరు బరైనా నంచనే బరే తెలుసు
2: పుణ్య ప్రభావని ఆరోపణ బరప్పుడు కాతుంది
1: అవత్తే ఎంచి నలావడ అభిప్రాయ వ్యత్యాస పండుకున్నావు అపరాధ అందా పూజ్య అత్త అని చాలు పండుకునే
0: ఎన్న జీవనకు సర్వస్వ ఎన్న జీవన భాగ్యలక్ష్మి ఎన్న గుడిది ఆలేరు దాత్రే అని ఎడ్డాయర్లేవు హాళాయర్లేవు ఎన్న బతుకద సౌభాగ్య లక్ష్మి ఎన్న కై పత్తిన బుడేదెత్తంది బేతే ఎర్లచ్చి బుడేదికు కోరుకున్న జాగ బేతే అప్పకు కోరుకున్న స్థాన బేతే అవి ఎంచినది ఎన్న ఉడాడు
2: యాను తెరిదినని చెప్తే అప్పే మధ్య సంపాదన మల్పర ఫిదైపోదు బన్నగా అప్ప తూపున మదన బంజీగే బుడతి తూపున కిసెక్కి ఏత కొనతే నేను అంటే ఎంక బుడత్తి ఎంక
1: ఇప్పటిదాకా ముండో దేవేరు ఎంచ బరతారా వెళ్ళి సాధ్యించి అంటా ఉంది నీకు ప్రాయం అయితే ఆ విషయం ఉంటే ఆయన ఆలోచన మల్పరు ఉందా
2: దాయి కలిపినా బల
1: ఉంది పాత్ర ఉంది ఓది ఓది మరొలాద కూర్చోబట్టాను
2: అంత
1: అదేముండయావు అపగండ ఇత్తుండయావు అవి అత్తు విషయ మధ్య నీకు ఉందయాన్ని కొండను చూస్తూ నిఘంట మలుతుంది దినాన్ని మాత నిశ్చయం మలుతుంది అతను
2: ఎంక ఊర్రలతో ఆయ పంపడానికి బుడిద్దే
1: పొడిచాను అందయ్య ఒక ఆతుర సన్యాస అందు ఉంది క్రమం ఉంది మద్మేపునడు దుంబే సన్యాస స్వీకారం అనుకుని
2: ఆయన బొడిద్దులకై తలుగుతులు
1: అంచండా ఆయన పండుకున్న పాత్రకే నిక్కి నిశ్చయాతుంది మత్మే అవుల నిఘంటే అతండి అండ అవే ముహూర్తుడు నిన్న మెగ్గలావంది
2: మద్మేవుడు ఆయన పొన్న తోడు
1: ఆయకి పొండని ఈనాడు కొనవాడు నిక్కు పొండని యామ్ తోతే
2: అరసు మగలి అరసు మగలి
1: ఏరి అవి ఏరంది యాన్ పండిపే అని చెప్పిన పొండ నేను ఆడొంది బతుంది ఈ ఆ సమయం వదగా ఉంది
2: ఉందని
1: పరీక్షారంగా
2: ఖండిత
1: తీర్మానం ఏ పాయించి తెరి ఉండు
2: సై
1: అవా

చెప్పిన జోకులు 20 రెగ్ల మధ్యమే మళ్ళీ పాదాన్ని నన్న దుమ్మించిన యాని ఎన్ని లెక్క ఇడే ముట్ట నడుపుతుంది నన్న దుమ్మించి అప్పుడు గుర్తించి పొల్లు జోకులు

0: ధర్మచత్ర అరమణి నిఖిల లెక్క ఇచ్చిన మూలిపోనట్టు
1: నిఖిల లెక్క నగలు బండ
0: అన్నట్టున్నట్టు.

0: అమ్మాయిన భాగ్యమ్మ పెంచిన మనసుని కళ్ళు మెల్తుండరే అరమనటి అనుకోడే పుల్లెకాండ లెక్కడ నా శ్రీపతిని మౌనం దిక్కుబోడు అది పార్వతో దిక్కునించిన ఈయన మనసు దాయమ్మ కట్టినాండే గురు అంటే ఈయన తువండి నా మనసుకి ఏనందించాడు అమ్మా ఈయన కైతలు బోడు పడినాక మాలే గురు అంటే కుంతి రాబుచ్చిపోక నా ఈయన భావచిత్రం తూదు లెక్కలా భావచిత్రం తొందరపోయా
1: జమా ఖర్చు ఇచ్చింది నా జన ఎన్నీ పని
0: కలిగి
2: కలిగి

0: ప్రాచీన హిరియాకరణకులు ఈ ప్రకృతిని దేవిరందు పొంద ఆరాధన మల్తొందిత్తినంచిన సంసారాలు అక్కలు ఈ భూమి దమిత్తినంచిన మాతా చరాచర వస్తువులెన్ల మిత్తు అక్కలు భయ భక్తిడు ఆరాధన మల్తనకులు కల్లావడు మన్నావడు మర్రావడు పరపు నంచిన వస్తువులావడు నడపు నంచిన వస్తువులావడు మృగ పక్షికులావడు అయినక్కలు ఆరాధన మల్తొందిత్తేరు అయిట అక్కలు జీవనను బదికేర సాధి కండుపత్తినక్కలు అప్పుడు అంచనే ఇతే నిక్కల దుంబుగు అక్కలు పండుదు వరం దీతినంచిన గిళిరాయందు పంపునొచ్చిన ఉంజి పార్థన పనెరబడాదు ఎంకల పెరమద గాయకే ఎంకల అరిష్యం మేరేను ప్రీతి పూర్వకవాదు ఎదుకొందులే
1: చిక్కిలి

ఎక్కడేయని పండి లేకనే ప్రకృతి విడిచిన మృగపక్షుల మిత్తుల అక్కడ పార్థన కట్టుదేరింది నానా రామాయణ కథ తెత్తుందండ ఐట్ కుండొచ్చేందు పనిపించిన చిన్న చలిలు అవు భార్య మళ్ళీ కలిసమలుతుంది నీకే సేతువ కట్టిరా అయితే మిత్తుల ఎంకుల హిరియాకులు పార్థన కట్టుదారు చండీల మిత్తు అంచె ఆ చండీల పార్థన పన్నెరు పడాదు ఎంకుల తండద పెరమద గాయకే అశోక్ ఎం అరియపాడి మేరేను ప్రీతిపూర్వకవాదు ఎదుకొందులే.

ప్రీతితో బంధువులే, నన్నైతే యానుంచి ప్రార్థన పండించిందండి ఆ సరియా పూజ. అయితే హత్ర దుమ్ముద కండు నమ్మ మాత బెన్ని బేసాయం అల్తుంది తినకులు మా తీర్ల ఇరియాకులు అవి లెక్క నిక్కులు మాత వెన్ని బేసాయం అల్పినకులు కండు పనుంది తినంచిన ఉంజి ప్రార్థన అను నిక్కుల దుమ్ముగైన పనుందులే గిరిజమగలు గిరియంతాలు.

0: చిగరా బరుడుగే
1: అబర్పలప బర్పల గద్దవట కుందులలుగే
0: ఇచ్చ మగళగిరందాళ్ళనే చిగరా బరుడుగే
1: అబర్పలప బర్పల గంజి ఉందులలుగే
0: ఇచ్చ మగళగిరందాళ్ళనే చిగరా బరుడుగే
1: అబర్పలప బర్పల గంజి పరుందులలుగే
0: ఇచ్చ

రామా, ఓ కమల, ఒడైపోతారుదే. ఎక్కడి నుంచి జోకులు చాపరిది పోతే నకులు బయది జరు. ఇంతదే భలేదే మూలతులా, యాన్ రేడియో సారంగ పాడ్దే నికులు కేనందులరతే మాతెర్ల ఉందని ఏ పల కేనుడు ఇది పూర పాతెరుందులే. నికులు ఎన్ను వారు ఉంది ఏరప్ప ఉంది పొసా అజ్జి పండుదు ఉందు శిరువద మర్వీ నజ్జి 107.7 ఉంది రంగు రంగు దబాదుకు.